ఆమెంటిని బెంగళూరు డిప్ గోస్ లిపు ఆమెంటిని బెంగ న్యూహంకు బుగతే మునిపోన్ హల్తో బీపు తీతిన్ నిత్రిక్ వలింగింతిరి యక్కు డెమరుడా బురిం కర్గి అక్కమ అన్నులోన్ అక్కందౌసి అక్ యూసుఫ్ సాబక్ దేవ్ మొగనిస్ యూచి బెగిబు ఫోదిన్ రిక్ నిత్యంగే వస్నాన్ అక్ మోం ఇంగే సవాదే హవో

చూస్తున్న ఏమిటి ప్రేమ మనకు మంచి భక్తి కట్టినట్టు జీవనకు ఎప్పటి అమ్మతో మన ప్రీతి అందింపడానికి మన